అర్జున రుస్న బారమ్మ రత్న సగేం సతత్న గిరంబర్ మధ్యన్న అర్జున రత్న బర్క పదన్న మెన్యత్ మసాయన గిర్బం భజన్న అర్జున ఏనా సొప్పు కలైనా గెడ్డుకొ జట్నా